చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో